0: గోడా చతుర గోళా క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక్క చతుర నా.